0: శ్రీ అఖిల్ భారతీయ సంగీత్ సభ, వి బ్రింగ్ యూ ఏ వోకల్ రిసెటల్ బై శ్రీమతి సాత్వికా మోహన్.
1: శ్రీమతి సాత్వికా మోహన్ ఆకాశవాణి ఔర్ దూరదర్శన్ కి ఏ గ్రేట్ కళాకార్ హై ఔర్ ఏక్ సుశిక్షిత్ కర్ణాటక క్లాసికల్ గాయికా ఔర్ వయోలిన్ వాదక హై. ఇన్హోనే అప్నీ ప్రాథమిక్ సంగీత శిక్షా శ్రీమతి వి లలితా సే శురూ కి ఔర్ విష్ణు వట్లా సిస్టర్స్ నామ్ సే ప్రసిద్ధ బహనో మే విదూషీ శ్రీమతి విష్ణు వట్లా కృష్ణవేణి కే సాథ్ ఆగే కా అభ్యాస్ జారీ రఖా. బాద్ మే